0: జనక కేవలం ఆత్మవిశ్వాసం కలుగుకున్నంత సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతాయి దీనిలా. జీవిత రక్షణగాగి నాని వస్తున్నావతి హోమేకే ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యవిల్ల. నిమ్మ నెలనల్లి నిమ్మ ఆశ్రయదల్లి నిమ్మ దేనిత్తిగా చెటువటి చేసి నన్న జీవనం బెలుసుకున్నంత నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలను బిట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ మాడికొడువంత ప్రసంగ ఒదగించుకుంటారే అదన్న దేవతలు మెచ్చలిక్కల అంత ఈ సందర్భం ఒదగి బందంత ఇల్లి ఖండితవాగి నాను ఈ మాతన్న నడసలిక్కి సాధ్యవిల్ల. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇ ಹೋದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಈತನನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೀನಿ.
1: ಏನು ನಮ್ಮ ಔಷಧ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.

తిరుమురి జానమరి ఠాకుటి కుటింగరి తిరుమురి జానమరి ఠాకుటి కుటి కుటింగరి నగుత్తా పళుత్తా గడబడనే హాంగే హీంగే ఇడుగడి బిడుగడి నడి నడి గడి బిడి ఇడుగడి బిడుగడి నడి నడి హిందడి ముందడి నడి నడి తగుత తగుతా ప్లాంగుత ప్లాంగుత ప్లాంగు తగ్గత.

జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగో జయతు జయ